సరి దస పద మరి సరి మ దస పట్టిని దద దస స సరి రి రి దస స దద ప మ మ మ ప ప ప దద ద ప ప ప మ మరి మరి రి ప మ మ ద ప ప స ద ద రి స మరి స ద పట్టిని ది సా ది సా ది సా ది సా ది సా ద ప మ ధ ప ధ ప ధ ప ధ ప ధ ప మ రి ద స ద రి రి మ మ రి మ మ ప ప ద ద ద మ రి రి మ మ స ద రి రి స ద రి రి ద మ రి రి ద